0: పలక బొలే మటన పెని నొకర దికారే తూ పలక బొలే మటన పెని నొకర దికారే
1: నీయ ఉందట తరుణ కాని తెందట ఆజి పెళ్ళ కాని ఇన్నటి గిని పిచ్చిలి వాని రసతర తేజంబు వాని ఆయప్ప మునచో నీయ నాన కొండె దందల తరమేందల గులత్కాల ఏ కాలే మతక నెత్త అని